కన్యాచందు ఎక్ బుల్డోసర్ బాయ్ అని నాగు కన్యాగార్ వల్లియర్ కోర్సెస్ సదర్ కంతం జితగ్ల సర్వీస్ నాగార్జున్ చెప్తే నేను నాగేశ్వర్ భట్ పొలోడం ఇతరులెవరి యొక్క క్లాసెస్ శిక్షన్ బాసై సై చురు చురు క్లాసెస్ బుర్గర్గ నరసస్ దగ్గవాహి సాయి అని గిరిగిరాంత్ కన్నడ మాధ్యమిక శిక్షణ శిక్షలలో అని కన్నడ సాహిత్య వస్తువులకు ఆపలే

ఈ భూమిద మెత్త నరమాని మాత ఎడ్డ స్థితిగతి ఉప్పునగా మాతెల్ల అరుకు బరిపేరు కేవల బంధు మిత్రులు మాత్ర ఊరు దగ్గర పూర ఆయనను పుగరువేరు కొంచెం వేల దశ పడికే ఆండా మాతెల్ల ఆయన దూరం అలుపువేరు ఎన్న స్థితిలో ఆడికి ముట్టుదు పోండత్త రూప పొరులే మాన్యమరులే శూర విక్రమే పలిపిన జన పుదర్ను పడైనాయన విక్రమాదిత్యే పలిపిన బిరుదును మిరిలో కద ఇంద్రినే ఇంక కొరితే మయూర సింహాసన ఇంక దిక్కుతుండు అప్పే మహాకాళి ఇంక అనుగ్రహం అల్దాలు బేతాళే ఇంక వశాది నెలపున గవరిపే అంచినప్పుడు నిలెత్తుల బేతాళి ఇచ్చి మహాకాళేశ్వరన అనుగ్రహ గుపాత్రి ఆయనయ్యాను ఉగ్ర నరసింహస్వామిని ఆరాధన మలుపు నంచినాయే ఓలులా ఏర్న ఎదురులా సోతిని పండదిజ్జి అజిపత్త నాలు విద్యను తెరి నంచిన శూర విక్రమే ఇని నట్టు పరదేశలే కాదు పోతే తూత్యర సరికట్టదని కుంటూ ఇజ్జను నంచిన పరిస్థితి ఇలా చక్రవర్తి పడది ఏరే గుర్తమల్పేర సాధ్య ఉండు అప్పకండు మాత తాత కారణన పండ శనిదేవేనికి కారణ ఆర్న ప్రభావగు బూర్నంచిన యాను వా రీతిట్లా ఎడ్డ దిశకి పోయార సాధ్యమే ఇచ్చి అన ఇత్తిన జాగిరదు యాను పోడు మాత్రాత్ బడవా వందుండు బాజలా వందుండు కైకాడు శక్తి ఇచ్చి లక్కుతు నడపిరామంతనంచిన స్థితిటు బడవు బాజలు ఎంచా తను ఆవు పండుదు కొనగా ఓ అల్ప కొంచెం నీరుద జరి తోజొందుండు బూరంతా నీరుకి పోదు పరిపండు కై దక్క కై దుమ్ము మలపనగా ఆ పరిపే ఉందుకు పోడు పాపి పోయిన అల్ప పాతాళ నీరు కొంచెం బొట్టు నీరులా ఇంక దిక్కుజీ బడవకు తలుపు మలతోనమే పండుదు పరుదునాల్లా తినుకో పండుదు జొంకుల జొంకుల నేలుంది పరుందు కై పాడినాక మిత్తు పోదు అప్పకండ ఉందులా శనిన లీలేనే సత్య బడవు బాజరుడు గంగాలాయనంచిన యాను ఎంచాండ్లా ఊరు సేరనుడు పండుదు దుంబు దింబు పోయే ఓళ్ళ సాది తిక్కు ఎన్న ఊరు ఓలుండుదే గొత్తిజీ ఒవ్వాళ్ళ మంచి ఊరు తిక్కిన యారు జనమాని నడుతుపరంచిన మంచి పరిస్థితి పడడు కాడుది అని పోపేంది నడతును ఏతు పొరుతు దుమ్ము బత్తేందుకు వచ్చిజీ ఓ ఇత్తే ఓ అవులొంజి ఊరుదా సోవు తిక్కుండు జనకులు సాది నడుతుంది పోపి నవ్వు తోజొందు అప్పకండ ఊరు గ్యాన బత్తి ఎత్తిలే కాండు వా ఊరు పండు అంచెంచి తునగా కిలవు జన పన్నుందు లేదా తామలిందాపురా తామలిందాపుర పండ ఇంకా మాళవ దేశకే సేరినవు ఎన్న అధిపత్యకే ఇత్తునంచినవు మొలప అరసూలే చంద్రశయని ఎన్న సామంతరాజే అంచబడది యాన ఆయడ యాన విక్రమేద వండ నమ్మిర సాధ్య ఉండ ఏదన్నట్టు పరదేశింది ఎన్నువే అంచది అరసునాడికి పోపినత్తు ఆడ ఇంకొంచెం ఆశ్రయపోడత్తే ఏరు ఇంకా ఆశ్రయ కురువేరు అంగాదిన గుంజీతి నీరు కొరుపునకలు ఏరు బంజిద బడవ గుంజీతి వంజి పుండి నుప్పు కొరపునకలు ఏరు పండుదు ఏర్లకయ్యడ్డే ఏర్లమోనడ్డే తూ వందు పోపినంచిన వంజి స్థితి ఆదుకుండత్త ఇజ్జి బొల్పు ఉదితు వైదుడు దుమ్ముద ఎరి వరొందుండు సాదిని నడిపే రాపుజీ ఓలాండ నెరళ్ళు తిక్కున్నాను తూనగా ఓ వాళ్ళొంచి అత్తోసుద కట్టే ఉండు అల్పంత నెరళ్ళు ఉండు కొంత బచ్చ నడిపేర బడదు అయితే ముదెళ్ళు కుల్వే తుక్క.

0: దాన బుడ్పుజర్గేనా
1: అక్కడ తిరగత బుకేడే నన్ను చూస్తూ ఉండిగే
0: ఏప బుట్రగన్నా ఎరుపత్ర గుడ్డ పండే బచ్చంగా సాయబర్రాలపై ఉంటుంది రే ఆరు